0: అదే సతీ దేశపాలన శాఖ సందర్భాపి ఆరాధనా కలి జాతిక జనబల వేగే పార్లమెంట్ మంత్రి సుగత్ వసంత సిల్వా మాట్లాడతాయి అప్పు ఎతుమా పిలిగన్నో మెదిరిట ఆయిపోవాన్ కిలా ఆయిపోవాన్ జాతిక జనబలవేగి రజే పార్లమెంటు మంత్రివరుంగి కేబినెట్ ఎమతివరుంగి ఇత్ సమగ సాకచ్చావట ఎకతువేన ఎకమ మంత్రివరే ఒబతుమా ఏ పిలిపదు ఒకట గౌరవాన్వితవ స్తుతివంత వెమింగ్ మే సాకచ్చావ ఆరంభ కన్నో జాతిక జనబలవేగి రజే ప్రతిపత్తి మాల వతర నోయ్ కరుణ కారణ తిబును ఈ అతర విశేషేమ దుష్టాభ్యాధిత సవ్య ఆబాధిత సహా ఆబాధిత అయి వెనువెన్ ఎం కొడసక్ పెంకెళ్ళ తిబునా ఈ సంబంధం కటితు కరణ ప్రధాన పెళ్లి మంత్రివర్య వశయిన్ ఒబతుమా అపి పిలిగా వసర దిగక కాలయ సీమావ తుల ఒబతుమా అతి సహా మే రజే అతి ఈ సంబంధం సిద్ధువును దే పిలిబందు అపి మూలిక కథా కలేదు
1: ఈ ఎత్తరమ యం కిసి దైవోపగత దవసక్ కద హేతువ అది ఒక మావ అమతన మే దవసే మే ఉదయసన అపి విశ్వవిద్యాలయ ఆబాధిత విద్యార్థి సందహా జనాధిపతి అరముదే ఇకవరాక్ జీవన రూపాయల లక్షేక ప్రధాన సేలూమ ఉపగివ వగే సేలూమ ఆబాధ సహిత శిష్య శిష్యావంట దిన్న ప్రధానమైన దవస అగ్రమాతృతునిగే ప్రధానత్వేన అపి లంకావే ఆబాధ సహిత విశ్వవిద్యాలయ శిష్య శిష్యావన్ హారసీయకట ఆసన్న ప్రమాణాత్ ఇన్నవ హారసీయట ఆసన్న ప్రమాణేతమ మే ఇసుడు వేదకిన తోరవ సాధారణ సీమావల్ ముఖ ఫలకన్నట్టు ఓంగే ఆబాధిత భావ పమలక్ ఫలకల అంటే ఓం ఇసిన్ ప్రదర్శనే కరణ అధిష్టాన శీలిత్వేట ధైర్యేట సహా సమాజేట సమాజే అభిప్రేరణే కరణ మే కర్తవ్యేట ఎగైమక్ వియత అపి మే లక్ష్యక ముదల దినం ఇక అమతరవ విశ్వవిద్యాలయాల తీన ప్రశ్నయాక సమాయి ఇదును ప్రశ్నయాక సమాయి ఆబాద్ సైత శిష్య శిష్యావంత విషేధారావన్ సీమాకర్ల తిగుణ అని పెట్టింగ్ విశ్వవిద్యాలయాల పహసుకం బహు సీమితవ తిబునే బంధువాగేమో తితామత్ సీమితవ తిబునే మే సీమావన్ అతిక్రమణే కరల విషయమాలావన్ విశాల ప్రమాణికట తులక్తీమట అధ్యాపనే లభీమట ఉపాధి దినాగనీమట అవకాశాన్ని పరల్కరమీ పవతినవ అని పెట్టింగ్ భౌతిక ప్రవేశ విద్యర్గత్తమ నేవాసికాగార విశ్వవిద్యాలయ దేశరశాల ఆపనశాల పుస్తకాల ఇవగే పరిశ్రయంత పహసుయం ప్రవేశవీ ఎహకి పరిధి గురునగీం సిద్ధవేమిన్ పవతినవ ఏ ఆకార విశాల అని పెట్టింగ్ అపి ఒక దన్నమని బిరుదు భవత్ ఆబాత్ దోమ న్యూన్ సహోదరాన్ని చేతినే అతివేంది ఏక జయగాన గనీమ సందహా అపి శిష్యాంత మే కలింజాపు శిష్యాధారే దినవాగేమ అపి లంకా క్రియాత్మక వినవనే మహాపుల సహా శిష్యాధార కేలా విశేష మే శిష్యత్వం దిక ఇట అమతరవ ఆబాధ సహిత శామ శిష్యక్తమ మాసిక రూపాయల పంగాహక అమతర దీమ నవాగ్ జీవన విశ్వవిద్యాలయ కాలే పురా అర మంకియా ఏ వెరసట అనత్ అని పెట్టింగ్ అర మంకియాబు లక్ష్య దిన వెడి మీ వసతి రచనని మీక అఖండవ విరేటగిన వెడసట అనత్ ఇక అమతర మంకి అన్న స్థుతుయి సాసల్వెల గుణములవన ఆబాధిత శిష్య శిష్యావంత తమంగే ఏదం కల్మనాకరణే కరగన్న రూపాయలు పందాహక ముదలక్ దినం అయితే అధ్యాపన నవ సంస్కరణ హరహ ఓంట అధ్యాపనే ఫల నిరాగనీయమ సందహా సహా నూతన తాక్షణ్య డిజిటల్ కరణయ ఇవగే హేష్టతుల తమంగే ఆబాధ్య భవ తీన బాధావ నవమ కరగని అధ్యాపనే లభాగే నిమి అవకాశాన్ని పలాల్ కరమిని పవతిన ఇవగే సందర్భాత్తులు తమై ఉతుమ అపట కథాకరాన్ని పిన్న విశాల సతుట సహా అపి దీప పొరుందు వేగేన్